0: మ్యా గడింగ్ ఫతి ఫస్ గడి తిరీస్ మీ దివే రాజ్యగాడు
1: అల్గొండ మెంగే ప్రోగ్రామ్ తంగ్ హంజీఫావా గొతుం దిం గెనిస్తేని కీరిత్ కుర్వాన్ గు దివే తర్జమా కీరిత్ కుర్వాన్ గు దివే తర్జమా మేదు గెనిస్తేని సూరతుల్ ముల్క్ బారవన ఆయతుం ఫషాగిన్ ఎసూరెన్ నిమ్మా సూరతుల్ కలం ఫషాగిన్ ఎసూరతుగే ఫన్సాస్ దివన ఆయతుగ నియల ఆదే సూరతుగ నియల తర్జమా విదాడు దివ్వాఫావాణి డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: بسم الله الرحمن الرحيم
3: رحمن وانت رحيم وانت الله بإسم فلم فشاغ النمي

ఏ తిమమ్మెన్ నహురి హలాకగ్గె బొడుకమాయ్ హమకశ్వరుం తిమమ్మెం వి ఫురెదుముగా హద్దు ఫహన అళాఫావా బయకుకంగై.

ఇకలాంగి త్యబామి హున్నట్టక ఫసేహ తనెక్కం గా బింగణు లెవ్వి రసకలాంగే ఫహ ఎతాంగే కంకొళతవుగా త్యబామి హుం హింగా దతృకురాశే అది ఎఖలాంగే దెవ్వి రిజుకుం కాశే అది అలుం దిరువ్వా ఫొనువుం వని ఎఖలాంగే హజరతశే.